శ్రోతలు, కార్యక్రమంలో ముందుగా ఒక మంచి మాటను విందాం. నరేంద్రుడు అనే వ్యక్తి తన స్నేహితులను ఎంతగానో ప్రేమిస్తాడు. వారికి ఏదైనా కష్టం కలిగితే సహాయం చేసేవాడు. అందువలన స్నేహితులందరూ అతన్ని ఎంతగానో అభిమానించేవారు. ఒకసారి స్నేహితులతో కలిసి నరేంద్రుడు పోర్ట్ విలియం కోటను చూద్దామని బయలుదేరాడు. కేరింతలు కొడుతూ ఉత్సాహంతో కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు. అలా అందరూ వెళ్తుండగా ఒక మిత్రుడు నడవలేక తూలిపోసాగాడు. మిగతా వాళ్ళంతా అతన్ని అనుసరిస్తూ పరిహించడం మొదలుపెట్టారు. కానీ

0: ఎంవీ నాట్ పాసెస్ రేపు ఉదయం 6 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి లాంగ్ ఐలాండ్ స్వరాజ్ ద్వీపం మీదుగా రంగత్కు వెళ్తుంది. మరలా రంగత్ నుండి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవీ బారాటంగ్ రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహిద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు ఉదయం 8:30 బయలుదేరి శ్రీ విజయపురంకు వస్తుంది. ఎంవీ రాణిచంగా రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు ఉదయం 8:45 బయలుదేరి శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. ఎంవీ హడ్వే రేపు ఉదయం 11:00 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహిద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 1:00 స్వరాజ్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 2:30 బయలుదేరి శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. ఎంవీ శ్రీ థాయిలాండ్ రేపు ఉదయం 11:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 2:00 బయలుదేరి సహిద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు సాయంకాలం 3:30 బయలుదేరి శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. ఎంవీ జాలీబాయ్ రేపు మధ్యాహ్నం 2:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహిద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు సాయంకాలం 4:30 బయలుదేరి శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. ఎంవీ బారాటంగ్ రేపు సాయంత్రం 5:00 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి మరుసటి రోజు ఉదయం 5:30 బయలుదేరి శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. శ్రోతలు విన్నారు కదా అంతర్దీప బోటుల రాకపోకల వివరాలు. ఇప్పుడు కార్యక్రమంలో ఒక చిన్న విరామం.
1: హలో, మేం హూ HIV వైరస్. నామ్ తో సునాయి హోగా. మేం ఆప్కా దోస్త్ బన్కర్ ఆప్కే శరీర్ మే ఘుస్కర్ ఆప్కో బీమార్ కర్ సక్తా హూ. మేం ఏక్ సాథీ సే దూసరే సాథీ తక్ 4 ముఖ్య తరీకే సే పహుంచ్ సక్తా హూ. HIV संक्रमित व्यक्ति के साथ बिना कॉन्डम सेक्स करने से, एक ही सुई व सिरिंज का साझा उपयोग करने से, HIV संक्रमित खून चढ़ाने से और HIV संक्रमित माँ से उसके बच्चे को. इसलिए मुझे वो लोग बिल्कुल अच्छे नहीं लगते जो मुझसे दूर रहने के लिए हर बार कॉन्डम का इस्तेमाल करते हैं, नशा करते वक्त सुई व सिरिंज शेयर नहीं करते हैं. और देखो जरा, जब खून चढ़वाने की जरूरत पड़ती है तो मान्यता प्राप्त ब्लड बैंक में चले जाते हैं. और यही नहीं, हर गर्भवती माँ मुझसे दूर रहना चाहती है, तभी तो पहली तिमाही में अपनी HIV जांच कराती है और मुझसे बचने के उपाय करती है. कोई बात नहीं, इन लोगों को अगर मुझसे दूर रहना है तो मैं भी ऐसे लोगों से दूर रहता हूं. तो मैं हूं HIV वायरस. मेरे बारे में जानने के लिए 1097 पर कॉल करके सवाल किया गया.
2: Hey, still stuck on old car? Switch to smarter fuel with more savings with Victoris SCNG. It's smarter because it gives an impressive 27.02 km per kg mileage and has underbody CNG tank, so you don't compromise on boot space. More savings because you get offers up to 50,000 on exchange of your old car. So hurry and book now. Visit your nearest Maruti Suzuki Arena showroom today. TNC apply.
0: Viram tarvata srotalandariki tirige karyakramaku swagatham. శ్రోతలు, కార్యక్రమంలో ఇప్పుడు ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం సందర్భంగా కె రాజేష్ గారి ద్వారా ఒక ఇంటర్వ్యూను విందాం.
3: రాజేష్ గారు, మీరు ఎక్కడి నుంచి విచ్చేశారు? మీరు ఎక్కడ ఉంటున్నారు ప్రస్తుతం? ఏం చేశారు? ఎంతవరకు చదివారు?
4: శ్రోతలకు నమస్కారం. నా పేరు రాజేష్ కుర్మిల. నేను పుట్టింది, పెరిగింది, చదువుకున్నది అన్నీ మన ఈ సుందరమైన శ్రీ విజయపురంలో.

0: ముఖ్యంగా ఏమిటంటే మనకు తెలిసిందే ఈరోజు ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా జూలై 15వ తేదీన ఈ యొక్క దినాన్ని జరుపుకోవడం విశేషం. మరి యువత గురించి, యువత అభిప్రాయాలు, యువతకు ఉద్యోగ అవకాశాలు ఎలాగున్నాయంటున్నారు?
1: ఈరోజు మనం ఒక కొత్త యుగంలోనే బ్రతుకుతున్నాం. పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి పనుల్లో కంప్యూటర్, ఫోన్ భాగమైపోయాయి. ఈ వేగవంతమైన లోకంలో ముందుకు వెళ్తున్న మన యువతకు ఎలాంటి నైపుణ్యాలు, స్కిల్స్ కావాలి? టెక్నాలజీ పెరుగుతున్నా కూడా మనుషుల మధ్య ప్రేమ, మానవత్వం తగ్గిపోకుండా ఉండాలంటే యువత ఏం నేర్చుకోవాలి? ఈరోజు మన కార్యక్రమంలో దీని గురించే సులభంగా మాట్లాడుకుందాం. టెక్నాలజీ ఎంత పెరిగినా ఒక మనిషి మంచి మనిషిగా నిలబెట్టేది అతనిలోనే మంచితనమే. అందుకే నేటి యువతకు చదువు, టెక్నాలజీతో పాటు లోక జ్ఞానము, మంచి ప్రవర్తన కూడా అంతే అవసరం.
0: అంటే మీరు అంటున్నారు కదా యువతకు ఉపాధి,
1: ఎస్,
0: సరసమైన అంటే పని అవకాశాలు మరియు వ్యవస్థాపకత కోసం అవసరమైన నైపుణ్యాలను పెంపొందించడము దీని ముఖ్య ఉద్దేశం. అంటే మన ఐక్యరాజ్య సమితి 2014లోనే ఈ యొక్క దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుంచి యువతకి ఎటువంటి విధంగా ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ఏదైనా పనిలో నైపుణ్యం కానీ జరుగుతుందంటారు?
1: పనుల నైపుణ్యం, డిజిటల్ నైపుణ్యం, కృత్రిమ మేధస్సు అని AI, పర్యావరణ నైపుణ్యం, తోటి వారితో మెలగడం మరియు పౌర బాధ్యత. సాంకేతిక లేదా పనుల నైపుణ్యం గురించి మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో ఏ రంగంలో చూసినా పని తెలిసిన వారికే విలువ ఉంటుంది. పని చేసే పద్ధతులు మారుతున్నాయి. యువత కేవలం డిగ్రీ సర్టిఫికేట్ సంపాదిస్తే సరిపోదు, చేతి పనిని చేయడం నేర్చుకోవాలి.
0: మరి యువతకు సరైన శిక్షణ మరియు నైపుణ్యం ఉండాలంటే స్కిల్స్ మనకు అవసరం. ఇవి అందించాలంటే ఎవరి ద్వారా నిరుద్యోగ సమస్య తగ్గించవచ్చంటారా? ఉపాధి హామీ, నిరుద్యోగము మన దేశంలో పెరిగిపోతుంది. అన్ని మంచి మంచి చదువులు చదివిన చాలామంది యువత్ ఉన్నారు, కానీ ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏమిటంటారు?
1: ఇంజనీర్, డాక్టర్ చదువు, వ్యవసాయం లేదా వ్యాపారం ఏదైనా కావచ్చు, ఆయా పనుల్లో వస్తున్న కూడా మార్పులు నేర్చుకోవడమే ఈ నైపుణ్యాలు. యంత్రాలు సరిగా వాడడం, కంప్యూటర్ కోడింగ్ నేర్చుకోవడం లేదా ఒక సమస్య వస్తే దాన్ని ఎలాగ పరీక్షించుకోవాలో తెలియడం ఇందులోనే భాగం. యువత తమ రంగంలో గొప్పగా ఎదగాలంటే ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. రెండవది, డిజిటల్ నైపుణ్యం. ఈ రోజుల్లో ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ వాడకం బాగా పెరుగుతుంది. సమాచారం తెలుసుకోవడం నుండి డబ్బులు పంపించుకోవడం వరకు అన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. కాబట్టి డిజిటల్ విషయాలు తెలియడం అనేది ఒక అదనపు చదువు కాదు, అది బ్రతకడానికి కనీస అవసరం. డిజిటల్ నైపుణ్యం అంటే కేవలం సోషల్ మీడియాలో చాటింగ్ చేయడం కాదు, కంప్యూటర్ను సరిగ్గా వాడడం, ఆన్లైన్ ద్వారా సమాచారాన్ని జాగ్రత్తగా పంచుకోవడం, ఆన్లైన్ మోసాల భరణ పడకుండా ఉండడం ఇందులోనే భాగం. నేటి యువత డిజిటల్ విషయాలపై కనీస అవగాహన ఉండాలి. దీనివల్ల వారు ప్రపంచంలో ఎక్కడైనా సులభంగా పనులు చేసుకోగలరు, మంచి ఉద్యోగాలు సాధించుకోగలరు.
0: మరి ముఖ్యంగా నేటి డిజిటల్ యుగంలో కృత్రిమ మేధస్సు మరియు సాంకేతికత సంబంధించిన నైపుణ్యాలు పెంపొందించుకోవడం చాలా అవసరం అంటున్నారు యువతకి. అయితే యువత ఈరోజు మేల్కోవడం లేదు, ఎందుకంటే వేరే వేరే తప్పుడు పనులు వెళ్తూ సరైన మేధస్సు పెట్టక జీవితం మీద ఆశలన్నీ తల్లిదండ్రులు ఎంతవరకు చదివిస్తున్నారు. కానీ వాళ్ళకి ఏమైనా మేలు చేస్తున్నారు యువత? కొంతమంది యువత మాత్రమే స్వచ్ఛందంగా సమాజంలో సమాజ సేవ చేయాలని కోరుకుంటున్నారు. కొంతమంది యువత కేవలం తిరుగులకే పరిమితం అవుతున్నారు. అలాంటి వాటి మీద మీ అభిప్రాయం ఏంటంటారు?
1: కృత్రిమ మేధస్సు లేదా AI నేటి ప్రపంచ నడిపిస్తున్న పెద్ద శక్తి ఇదే. మన ఫోన్లో వాడే గూగుల్ అసిస్టెంట్ నుండి ChatGPT వరకు AI ప్రతి రంగంలో అద్భుతాలు చేస్తుంది. రాబోయే రోజుల్లో AI వల్ల ఉద్యోగాలు చాలా మార్పులు రాబోతున్నాయి. ఈ సమయంలో యువత AIని చూసి భయపడకూడదు, దాని యొక్క

0: మంచి సాధనముగా వాడుకోవాలి. ఏఐని ఎలా ఉపయోగించాలి, సమాచారాన్ని ఎలా విశ్లేషించాలి అనే విషయాల్లో తెలుసుకోవడం ఎంతో అవసరం. కంప్యూటర్ ఎంత తెలివిగా మారినా వాటిని తయారు చేసింది నడిపించింది మనిషి బుద్ధే అని విషయాన్ని మర్చిపోకూడదు. టెక్నాలజీ మన ఎదుగుదలకి ఎలాగా వాడుకోవాలో యువత తెలుసుకోవాలి.
1: మీరు చాలా బాగా చెప్పారండి. అంతేకాదు, మన దేశ జనాభా రోజురోజుకి పెరిగిపోతుంది. జనాభాకు తగ్గట్టుగా ఉద్యోగాలు లేవు, ఆహార భద్రత కూడా కరువైంది. కాకపోతే ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగాల మీదనే ఆధారపడకుండా ఎన్నెన్నో శిక్షణ తరగతుల్లో జాయిన్ అయ్యి వాళ్ళు తగిన విధంగా ఎవరు ఎంత చదివారు, నాకు ఇదే పరిమితం, నీకు అది పరిమితం అని అనుకోకుండా ఎక్కడ దొరికితే అక్కడ ఉద్యోగానికి వెళ్ళి, అది ప్రైవేట్ అయినా ప్రభుత్వం పనైనా, లేదు నా కుటుంబం బాగుపడాలి, మేం బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకునే వారికి మీరు ఇచ్చే సందేశం ఏమంటారు?
0: దేశ ఎదగడం ఎంత ముఖ్యమో మన భూమి చుట్టూ ఉన్న ప్రకృతి కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎండలు ఎక్కువ, సరైన సమయానికి వర్షాలు పడవకపోవడం వాటి సమస్యలు మనం చూస్తూనే ఉన్నాం. అందుకే భవిష్యత్ తరాల కోసం పర్యావరణానికి మేలు చేసే పద్ధతులని అలవాటును చేసుకోవాలి. పర్యావరణ నైపుణ్యం అంటే ప్రకృతి రక్షించే పనులు చేయడం, సోలార్ ఎనర్జీ వాడటం, కరెంట్ పొదుపు చేయడం, చెత్త సరిగ్గా నిర్వహించడం మరియు ప్రకృతి హాని చేయని వ్యాపారాలు చేయడం ఇందులో భాగం. యువత తమ చేసే ప్రతి పనుల్లో పర్యావరణంపై ప్రేమను కలిగి ఉండాలి. ప్రకృతి కాపాడుకుంటేనే అభివృద్ధి సాధించడమే నేటి తరము నేర్చుకోవాలి. సామాజిక మరియు మానసిక నైపుణ్యాలు. టెక్నాలజీ ఎంత పెరిగినా మనుషుల మధ్య ఉండే బంధాలు ప్రేమలు ఎప్పటికీ మారవు. ఈ రోజుల్లో యువత ఎప్పుడు ఫోన్లోకి పరిమితం పోతూ తోటి మనుషులతో మాట్లాడటం, వారి బంధాలను అర్థం చేసుకోవడం మర్చిపోతున్నారు. ఇక్కడే మనకు ఈ నైపుణ్యం అవసరమవుతుంది. ఎదుటి వారి బాధలను మన బాధలుగా అనుకోవడం, ఒత్తిడిని

0: చదువుతూ తోటి మనుషులతో మాట్లాడటం, వారి బంధాలను అర్థం చేసుకోవడం మర్చిపోతున్నారు. ఇక్కడే మనకు ఈ నైపుణ్యం అవసరమవుతుంది. ఎదుటి వారి బాధలను మన బాధలుగా అనుకోవడం, ఒత్తిడిని తట్టుకోవడం, అందరితో కలిసికట్టుగా పనిచేయడం మరియు నాయకత్వంగా లక్షణాలు ఇందులో ముఖ్యమైనవి. కంప్యూటర్లకు గుండె ఉండదు, కేవలం మనుషులకి మాత్రమే భావోద్వేగాలు ఉన్నాయి. ఈ మంచి గుణాన్ని కాపాడుకునేబడే కంప్యూటర్ యుగంలో మనము మానవత్వాన్ని నిలబెట్టుకోగలము.
1: అదే మీరు అనేది అంటే స్నేహితులుగా కలిసి ఉండాలి, బంధుత్వాలకు ముఖ్యంగా ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎవరికి వారే ఫోన్ మాట్లాడుకుంటూ వాళ్ళ నీళ్ళ మునిగిపోతున్నారు కాబట్టి అన్ని విధాలుగా అలా ఉంటే మంచిది కాదని మీ ఉద్దేశం అంటారు. మరి ఉపాధి అవకాశాలు, యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వడం మీరు అంటున్నారు. ఇప్పుడు మీరు చదువుకున్నారు, మీరు ఎందులోనో పనిచేస్తున్నారు, మీరు కూడా తోటి యువతకి, మీకంటే చిన్నవాళ్ళు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకు కూడా మీరు కొన్ని విధాలుగా చెప్పొచ్చు. బ్రతుకంటే ఇది, ఈ విధంగా వెళ్ళాలి, ఈ విధంగా ప్రయత్నిస్తే మనకు ఉద్యోగం దొరుకుతుంది, ముందుకు నడవాలని చెప్పొచ్చు కదా. అదేవిధంగా సాధికారత, వాళ్ళ కాలపై వాళ్ళు నిలబడేలా మరియు వ్యవస్థాపకులుగా ఎదిగేలా కూడా మనం ప్రోత్సహించాలంటారు. మరి భవిష్యత్తుకు పునాది, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా నేటి యువతను ఏ విధంగా సిద్ధం చేయాలంటారు?
0: పౌర బాధ్యత, ఒక మంచి సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో ఉంటుంది. యువత కేవలం తమ సొంతంగా ఎదుగుదల గురించి కాకుండా ఊరి గురించి, దేశం గురించి కూడా ఆలోచించాలి. దేశ చట్టాలను గౌరవించడం, సమాజంలో గొడవ జరగకుండా చూసుకోవడం, సోషల్ మీడియాలో తప్పు వార్తలు నమ్మకుండా వాటిని ప్రచారము చేయకుండా బాధ్యతగా ఉండడం ఇందులో భాగం. టెక్నాలజీ ఇచ్చే స్వేచ్ఛను పాడు చేసుకోకుండా సమాజానికి మేలు జరిగేలా ఉపయోగించడం నిజమైన పౌర బాధ్యత.
1: మీరు చాలా బాగా చెప్పారండి. అంతేకాదు, మన దేశ జనాభా రోజురోజుకి పెరిగిపోతుంది. జనాభాకు తగ్గట్టుగా ఉద్యోగాలు లేవు, ఆహార భద్రత కూడా కరువైంది. కాకపోతే ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగాల మీదనే ఆధారపడకుండా ఎన్నెన్నో శిక్షణా తరగతుల్లో జాయిన్ అయ్యి వాళ్ళు తగిన విధంగా ఎవరు ఎంత చదివారు, నాకు ఇదే పరిమితం, నీకు అది పరిమితం అని అనుకోకుండా ఎక్కడ దొరికితే అక్కడ ఉద్యోగానికి వెళ్ళి, అది ప్రైవేట్ అయినా ప్రభుత్వం పనైనా, లేదు నా కుటుంబం బాగుపడాలి, మేం బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకునే వారికి మీరు ఇచ్చే సందేశం ఏమంటారు?
0: ప్రతి ఒక్కరూ వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏదో ఒక ఉద్దేశంతో వాళ్ళు జీవిస్తున్నారు. సో యువతకి ఒకటే చెప్తాను, జాబ్స్ అనేది అది ఒక భాగమే జీవితానికి, ఒక లక్ష్యం ఉండాలి. కానీ అది కాకుండా సొంతంగా ఒక బిజినెస్ లాంటి ఒక ఆలోచనలతోని, లేకపోతే సొసైటీకి ఏదో మంచి చేయడం అనేది, అలాగే దేశం కోసం ఏదో ఒకటి మన తరపు నుంచి ఒక భాగం దేశం కోసం చేయాలనేది వాళ్ళు ముందుకు రావాలి. ఐడియాస్తో మనము ఏదైనా ఐడియాస్తో మనము కొత్త
1: ఆలోచనలకి
0: మనం పదును పెట్టాలి. ముగింపుగా చెప్పుకోవాలంటే, భవిష్యత్తు అనేది కేవలం యంత్రాలదే కాదు, యంత్రాలు నడిపించే మనుషులది. టెక్నాలజీ మన పనులను సులభంగా చేస్తున్నది, కానీ జీవితానికి ఒక ఆధారమే ఇచ్చింది మాత్రమే మనలోనే మంచి గుణాలే. పని నైపుణ్యాలు, కంప్యూటర్ చదువులు మనకు అన్నం పెడితే పర్యావరణంపై ప్రేమ, తోటి మనుషులపై గౌరవం, పౌర బాధ్యత మనలని ఒక మంచి మనిషిగా మారుస్తున్నాయి. ఈ రెండింటిని సమానంగా చేసుకోబడిన నేటి యువతరం రేపటి మంచి భవిష్యత్తు పునాది వేయగలరు. యువతరమా, మేలుకోండి, కొత్త విషయాలను నేర్చుకోండి, మానవతాన్ని గుండెల్లో నింపుకోండి, దేశ నిర్మాణంలో భాగస్వామ్యులు కొండి.
1: మరి రాజేష్ కుర్మిల గారు, ఈరోజు మనం ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు, ప్రత్యేకించి మా తెలుగు విభాగానికి మీరు విచ్చి, ప్రియమైన శ్రోతలకి మీ యొక్క తరపున నైపుణ్యాభివృద్ధి గురించి, యువత గురించి చాలా విషయాలు మాకు తెలియజేశారు. మీకు మరొకసారి మా ఆకాశవాణి కేంద్రం నుంచి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి.
0: థ్యాంక్ యూ అండి.
2: శ్రోతలు,

శ్రోతలు, కార్యక్రమంలో ఇప్పుడు ఒక సూచనను విందాం. నిర్మాతలు, కంటెంట్ సృష్టికర్తలు, ప్రొడక్షన్ హౌస్ హక్కుల యాజమానులు మరియు అగ్రిగేటర్ల దృష్టికి అధిక నాణ్యత గల రేడియో కార్యక్రమాలను సేకరించడానికి కార్యక్రమ ప్రతిపాదనల ఆహ్వానాల నోటీసుల క్రింద ఆకాశవాణి శ్రీ విజయపురం కోసం కార్యక్రమ ప్రతిపాదనలు ప్రసార భారతి ఆహ్వానిస్తుంది. ఈ ప్రతిపాదనలు మూడు రకాలుగా ఆహ్వానించబడుతున్నాయి. మొదటిగా రెవెన్యూ భాగస్వామ్య విధానం, రెండవదిగా స్పాన్సర్ చేసిన కార్యక్రమ విధానం, మూడవదిగా ఉచిత విధానం. కార్యక్రమ ఫార్మెట్లు ఏ విధంగా ఉండాలంటే రేడియో నాటకాలు, డాక్యుమెంటరీలు, కథలు మరియు ఆడియో సిరీస్లు, వినూత్న ఆడియో ఫార్మెట్లు, పాడ్కాస్ట్, క్విజ్ పోటీలు మరియు సంగీత ఆధారిత కార్యక్రమాలు ఉండవచ్చు. కార్యక్రమాల అవసరాన్ని బట్టి హిందీ భాషలో 14 నిమిషాలు లేదా 28 నిమిషాల వ్యవధిలో నిర్మించవచ్చు. ఆసక్తి ఉన్న దరఖాస్తుదారులు తమ ప్రతిపాదనలకు సమర్పించే ముందు ప్రసార భారతి కంటెంట్ సోర్సింగ్ పాలసీ 2024 మరియు తాజా సవరణకు జాగ్రత్తగా చదవాలని సూచించబడింది. ఎన్ఐపిపి క్రింద కొనుగోలు చేసిన కార్యక్రమాలు ప్రసార భారతి లేదా ఆకాశవాణి నిర్ణయించిన విధంగా జాతీయ, ప్రాంతీయ మరియు స్థానిక రేడియో స్టేషన్లతో సహా ఆకాశవాణి నెట్వర్క్లో ప్రసారం చేయబడతాయి. ఈ పాలసీ అర్హత, కార్యక్రమ మార్గదర్శకాలు, ఒప్పంద నిబంధనలు, రెవెన్యూ భాగస్వామ్యం మరియు ఏఐఆర్ ప్రసార్ కోడ్ మరియు వాణిజ్య ప్రకటనల కోడ్కు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. అర్హత కలిగిన దరఖాస్తుదారులు అవసరమైన అన్ని వివరాలు మరియు సహాయక పత్రాలతో పాటు నిర్దేశించిన ఫార్మెట్లో తమ ప్రతిపాదనలను HOO ఎయిర్ పోర్ట్బ్లేయర్ @ప్రసార్భారతి.gov.in అనే ఈమెయిల్ ఐడికి సమర్పించవచ్చు. వివరణాత్మక మార్గదర్శకాలు మరియు దరఖాస్తు విధానాల కోసం దయచేసి ప్రసార భారతి మరియు ఆకాశవాణి యొక్క అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. ఈ ప్రతిపాదనలు సమర్పించుటకు చివరి తేదీ 31/7/2026. మీ సృజనాత్మక కంటెంట్ను భారతదేశ ప్రజాసేవ ప్రసార సంస్థకు తీసుకురావడానికి గల ఈ అవకాశాన్ని కోల్పోకండి.

శ్రోతలు, నేటి వనితావాణి కార్యక్రమంలో భాగంగా మహిళలు తమ జీవితంలో ఎదుగుటకు ఎటువంటి సూత్రాలు పాటించాలో తెలుసుకుందాం. కొంతమంది మహిళలకు ఎంతో నైపుణ్యం ఉన్నా బయటపట్టడానికి ఆలోచిస్తారు. తాము ఏదైనా పొరపాటు చేస్తే మిగిలిన వారు ఏమనుకుంటారో అని సంకోచిస్తారు. దీనివలన వారిలో ప్రతిభ ఉన్న జీవితంలో ఎదుగుదలకు ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవలసి వస్తుంది. కొందరు ఉద్యోగినులు బాధ్యతలన్నీ ఎంత సక్రమంగా నిర్వహిస్తారా సరే నలుగురిలోనూ ఇవ్వాలన్నా, సెమినార్లు మీటింగులకు నాయకత్వం వహించాలన్నా వెనకడుగు వేస్తారు. దీనికి కారణం ప్రతిభ లేక కాదు, ఎవరైనా ఏమైనా అనుకుంటారనే భయమే. ఈ తీరు మీ ఎదుగుదలకు అడ్డుగం అవుతుంది. ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు ఇతరుల సంగతిని పక్కన పెట్టి ముందు మిమ్మల్ని మీరు నమ్మండి. అందరికీ అన్నీ తెలిసి ఉండాల్సిన అవసరం లేదు, కానీ పనిపై పూర్తి అవగాహనతో చేస్తే తడబాటుకి అవకాశం ఉండదు, ఆందోళన దరిచేరదు. సానుకూలంగా ఉండటం, గెలుపు ఓటమిల్ని సమానంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. పనిలో విమర్శనలు సానుకూలంగా తీసుకోవాలి. ఎవరినైనా విమర్శిస్తున్నారంటే మీరు వాళ్ళ గుర్తించదగ్గ ఏదో ఒక పని చేస్తున్నారనే అర్థం. అయినా అసలు ప్రతికూలం ఆలోచించడం ఎందుకు? మీ ఆలోచనలు అద్భుతమని కూడా అందరూ ప్రశంసించే అవకాశం ఉంది.

కదా. మరియు అసలు వెళ్ళకుంటే ఏమవుతుంది? నలుగురిలో ఒకరిలా ఉండిపోతారు. మీ ఆలోచనలు బాగుండొచ్చు లేకపోవచ్చు, కానీ అవి చెప్పుకుంటే అసలు ఈ అమ్మాయికి ఏ ఆలోచన లేదు అని ముద్రపడుతుంది. అదే అసలైన ప్రమాదం. వేరువేరుగా చూడండి. మీరు మీ కెరియర్ను వేరువేరు అనే విషయాలను గుర్తుంచుకోండి. చదువు లేదా ఉద్యోగంలో మీ విజయాలు ఓటమిల్ని మీ వ్యక్తిత్వం నుంచి వేరుగా చూడండి. వీటిలో పాతాళానికి పడిపోయినా సరే దాని ప్రభావం మీ వ్యక్తిత్వంపై పడకుండా చూడండి. అప్పుడే ఎన్ని విమర్శలు వచ్చినా వాటిని మంచి చెడుల్ని తార్కికంగా ఆలోచించగలరు. మనోధైర్యంతో ఉండాలి. ఏదైనా విషయంలో తాము చేయగలమనే మనోధైర్యం ఎంతో అవసరం. మనలో ప్రతిభ ఉన్నప్పుడు ఒక అడుగు ధైర్యంతో వేయాలి. విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకొని దానిపై సరైన నిర్ణయం తీసుకోగలగాలి. ప్రతి విషయంలో ధైర్యంగా ఉండడం వలన చాలా సమస్యలకు పరిష్కార మార్గాలు సులభంగా దొరుకుతాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. మహిళలు సమాజంలో చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటికి భయపడి పారిపోకుండా సమయస్ఫూర్తితో ఎదుర్కోగలగాలి. మహిళల్లో నాయకత్వం వహించాలనే ఆశ ఉంటే సరిపోదు. దానికి అనుగుణంగా సమయాన్ని వినియోగించుకోవాలి. సరైన సమయానికి తగిన విధంగా స్పందించడం వలన తమ మీద తమకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దానితో పాటు సమాజంలో గౌరవం పెరుగుతుంది. శ్రోతలు, మహిళల జీవితంలో ఎదుగుదలకు సంబంధించిన కొన్ని పద్ధతులను తెలుసుకున్నారు కదా. కార్యక్రమంలో చివరిగా ఒక పాటను విందాం. ఆనంద్ చిత్రం నుండి శ్రియా ఘోషల్ పాడిన ఈ పాట మీకోసం.

శ్రోతలు, నేటి వనితావాణి కార్యక్రమంలో భాగంగా ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం గురించి రాజేష్ కొరమెల్ల గారి ద్వారా ఇంటర్వ్యూ విన్నారు. మరియు కార్యక్రమంలో ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలతో పాటు చక్కని పాటను కూడా విన్నారు కదా. ఇంతటితో ఈనాటి అమృతవర్షిని తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపటి తెలుగు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్కారం.